ఎవరెంగి గాథ, ఎవరెంగి కురిమతిన్నాయ్, ఎవరెంగి ఫహతుం రసూలుం వడాగం అవ్వోహం మెనువి అళుకం నుకురుమం ఎంగి విహిదు ఎవరెంబునూవే తిమం ఎంగి వెరి రస్కలాంగి రసూలుం ఫొను వెవ్మ ఇరాద కురవినమ ఫొను వీహి మలాయికతున్నే ఫహె హమకషవరం త్యబేకలుం ఎకంతకాయగం ఫొను వెవి కంతక తిమం మెంగ్ కాఫిరువం వే.

అల్లాహుకి హజ్రతంగా మగ్గువాల, అది సాలిహ్ అమల్కు, అది హమ కశ్వరం తిమన్నా వని అల్లాహ్ కియమువా మీహుంగె తెరేన్నే బునా మీహకవ్వురే రంగళు బస్ బునా మీహకి కాకు.

0: తీసుకురని మున్సిపల్ మసలత మీ మున్సిపల్ మస మీ దెన్నే మున్సిపల్ మసలతకి మీ జమాను సురం ఫెషికింగ్ మిహార్ మీ మాదేగా ఫోన్ జై ఫూరి మసలతకే హల్లెన్ నులిబి దెన్ అలుమెన్ సిటీ కౌన్సిల్ మిహార్ వే తం ఫీస్ కురం మిదని మీ కంతత్త దెన్ అలుగున ఫహా కొల్లం బేన
1: మున్సిపల్ మసలే తివిదలోని
0: మున్సిపల్ మసలతకి దెన్ జినాయి కుషక నువా మసలతకి దెన్ మున్సిపల్ మసలత దెన్ ఏగతరేగ మి సాధక మగు మచ్చకూని ఏలుమా ఇమారా కురం హుద్ద దీఫవా తంత కురిమతిగా తకెతి బెహెట్టుమా ఫిహారం బేరుగా ముదల్లాయ తకెతి బెహెట్టుమా హుద్ద నునగా మగుమతిగా వియఫారి కురుమా మియంగస్ మీ పాక్ కురం హున్న తంతం ఫియవా మీ పాకిన్ జోన్ బేరుగా పాక్ కురుమా దెన్ మీ పేమెంట్ మతిగా మీ ముదలా తగ్గతి బట్టాగేం విక్కుమా దెన్ మగుతక ఆమదం తం అలి కుర్మ జాఫున్న లైటు తం మేచి తవ్విస్ అందా ఫురితోనుతో బలా చెక్కురుమా దెన్ మగుమతీగ హలాకు ఫోన్ తంతం వాళ్ళుగండు మునిసిమి అనే మీ కాణుగండు వాళ్ళుగండు ఎది ఫోన్ తంతం హోదా దేనగా తంతం అనే రిపియా కురుమా మీ సో మున్సిపల్ మసలు తద్దెం
1: మిక్తరంది అల్గున్ మెంగి ఫర్దున్న మిసాల్క మి హవరబడ గులే కంతత మి కుని దత మి ఎలం కుని నెరఫ బహెట్టుం ఇమారే కుర మి అమెల ఫరంత కు మిసాల్క ఇమారే కుర ఎతన్ తను గెచి బెట్టు కియావర్ క మి కా కంత ఉహరే తను
2: హమ అల్మెన్ నం కొమ్మె దో హెగవే సమ కొమ్మెస్ కహల సైట కుం దిమావే మి కహల తన్ తం ఏ హుద్ద నునగా నూనియాము హుద్ద నెగియస్ ఏ హుద్ద ఎవ్వరెం గిన దోస్ వెగెం గొస్ హురుమా దె మి కహల హమ వర గినం ఫాహగ కురవే మి కహల సైట దెన్ అల్మెన్ హమ ఆని ఎబే ఫ్రున్న కొమ్మెస్ వరెగె వగుతు కొలే దీఫ ఎకం కం హల్లు కురం హమ అంగము మి గెందని దెన్ ఆని మిగుతం హమే కని
1: మి కొలే మి హర్మానేకి
2: మి దెన్ ಕುಲ್ಲೆ ಕಷಣವಂತ ಅದೆತ್ತು ಎದೆನ್ ತಣುಗೆ ಬೊಡು ಮಿನ ಬಲಾ ವಾಕಿಗೆ ಮುದಲುಗೆ ಗಿನ ಮಿನ ಬಲಾ ಫೆಗುತ್ತ ಬಲಾ ಲಾಫ ದೆಂಗ್ ಹಮ ಬೈತಂದ ಹುಣ್ಣಾನೆ ಅಳ್ಮೆಂಗ್ ಹಮ ಅಣೆ ಮೀ ಎಗುತಂ ಮೀ ನಾಸಿಹತ್ತರಿ ವೇಫ ನೋಯಮ ಹಮ ಜೋರಿ ಮನಾವಿಸ್ ಕುರೇಫ ದೆಂಗ್ ಎಗುತಂ ಅಳ್ಮೆ ಮೀ ಬಲನಿ ಮೀ ಮಸಕತುಂ ಎಕಹಾಲ ಕಂಕಂ ಹಲ್ಲು ಕುರೆವೇನೆ ಕಮ ಏಕಂ ಹಮ ಅಮಿ ಅಳುಗುನ್ ದಣ್ಣವಾಣಿ ಅಳ್ಮಿನ್ ಖುರ ಮಸಕ್ಕತ ಬಲಾಫ ಹಮ ಏಕಹಾಲ ತಂತಂ ಹಮ ಇತುರು ವಾಲ್ಲೆವಿಸ್ ಮದೆನ್ನು ದೆನ್ ಏಕಂ ಹಮ ಮಡು ಮಡು ಅಳುಮನ್ನ ಹೀವನಿ ಕೊಮ್ಮೆಸ್ವರಿಗೆ ಕುರಿಯನ್ ಮೇ ಬಲಿ ದೇಹೆ
1: ಇತುರು ವಾಲ್ಲೆ ಮದೆನ್ನು ತಿಳಿದಾಳ್ವಿ
2: ಅದೆ ಸೈಟು
1: ಏಕತಂ ಹಮ ಗವಾಯ ದಾಖಿಲಾಫ ಹೆಚ್ಚಿ ಬಹಟ್ಟ ಕುನಿನ್ ರಫೋನ ತಂತ ಮದೆನ್ನು
2: ಮದು ಮದು ವಾಲ್ ಮಾಗೆ ಅಳ್ಮಿಂಗ್ ಅನೆ ಎಟಂಡು ಕುರಿಯಸ್ ಎಬ ಹಮ ಎಹೆಂದಿ ಮದಿ ಮಾತಕು ಹಮ ಎ ಮಸಲ ತಂಗ ಬಾದೆಯೇ
1: ಜದ ಲೋಕಿನ ತೋರ್ನನೆ ತಿ ಬೇಫುಳು ಮೇ ಮಗುಮತಿಗ ಮಿಕ್ಫಾದ ಕಂತತ್ತ ಮಿಸಾಲ ಕದ್ದು ಆಲಕು ನೋನಿ ಮುಳ ಮಾಲೆಗೆ ಹತ್ತರ ವರ್ಷಕ ಮೀ ತೆಂಗ್ ನೋನಿಯ ಮಾಲೆ ಎಫ್ ಎಸ್ ಕುರ ಎಫ್ ಅದೆ ಮೇ ಹೊನ್ನ ಆರಂಭಿಸಾಕ ಹುಳು ಮಾಲೆ ಅಮಿತನ್ ತನಗ ಮೀ ಕಂ ಬೆಲ್ಲ ನಮಗೆ ಉಸೂಲು ಕಿನಿತ್ತು ವಸ್ತುವನ್ನು
0: ಶುಕ್ರಿಯ ಅದೆ ಅವಾಗ ಮೆಂಗ್ ಅನ್ನೆ ಸಿಟಿ ಕೌನ್ಸಿಲ್ ಮಿಹಾರ್ ಉಸೂಲು ವಿಸ್ ಹದಾಗಿ ಮುಳಿನಿ ಮೀ ಗವಾಯ್ದು ಮಿ ತಂಫೀಸ್ ಕುರೋ ಮಿಸ್ ಮಿದನಿ ಸಿಟಿ ಕೌನ್ಸಿಲ್ ಮಿಹಾರ್ ಅವಾಗ ಮೆಂಗ್ ಎ ಬೈ ಕುಲವಾದ ಆಮ್ ಉಂದಗುಲಾಭೆ ಹೇ ಗವಾಯ್ದೆ ಏಯ್ ಆಮ್ ಇಜ್ತಿಮ ಮಿಂಗಡ ತಕ ಖಿಲಾಫ ಮುಲ ತಂಗ್ ಹುಟ್ಟು ಮುಗ ಅನು ಉದಾರಂ ಮಿಹಾರ್ ಎಂಬ ಫಹಂ ಅವಾಗ ಮೆಂಗ್ ಮಿತಿಯ ಹಫ್ತಾಗ ಮೀ ಎಕ್ಕುಲವಾದಿ ಆಮ್ ಉಂದಗುಲಾಭೆ ಹೇ ಗವಾಯ್ದೆ ಮೀ ಆಮ್ ಉಂದಗುಲಾಭೆ ಹೇ ಗವಾಯ್ದು ತಿರಿ ಅಳ್ಗೊಂಡು ದೆಮ್ಮೆ ಮೀ ದಿಸ್ಟೋಡ್ ಕುರಿ ಕುರಿ ಹಾ ಮುನಿಸಿಪಲ್ ಮಸ್ತಕ ಫಿಯವಳಿಗೆಂದಾನೆ ನಿಂಗೆ ಹೇಗೆ ತಿರೇಗ ಮಿಹಾರ್ ಮೀ ಮಿಹಾರ್ ಇತರವಳು ಫಹ ಕೊಲ್ಲಂ ಬೇನು ಮೀ ಇಮಾರಾಯ್ ತಕೊಂ ಫೆಮ್ ಫ್ಯಾಬ್ ಮೀ ಹಮ ವರಂ ಅಮ ಆ ಮುಂದಕುಲ ಕವೆ ಫೋರಿ ಕಮೆ ಮೀ ಎ ಸಿ ಔಟ್ಡೋರ್ ಯೂನಿಟ್ ತಗೊಂಡ ದಿಯದು ವಿಹದಾಕುವೆಗೆ ಮಗು ಮಚ್ಚ ಫೆಮ್ ಫ್ಯಾಬ್ ಆ ಮಸ್ಸಲ್ ಮಿಹಾರ್ ಹೋತಿ ಹಮ ವರಂ ಹಮ ಆ ಮಸ್ಸಲೆ ಕವೆ ಫೋತಿ ಮಿಕಾಲ್ ಮಸ್ಸಲ್ ತಗೆ ಸಹ ಮಿಹಾರ್ ಸಿಟಿ ಕೌನ್ಸಿಲ್ ಮಿಹಿದಿ ಆ ಮುಂದಕುಲ ಬೇಗವಾಯ್ದಕ್ಕೆ ತೆರೆ ಫಿಯವಳೇನೆ ದಿನ್ ಅವಳುಮೆ ಅನೆ ಹುಳುಮಾಲೇಕ ಅದಿ ತಂಫೀಸನ್ನು ನುಕ್ಕುರ ಮಿಹಾರು ಮೀ ಅದಿ ಮೀವಾಗು ತೊಳಮೆ ಮೀ ತಂಫೀಸ್ ಕುರೋಮಿದ್ದಾನೆ ಮಾಲೆಯ ವಿಧಿ ಮಾಲೆಗ ದೆನ್ ಕುರಿಯಂ ಎತ್ತನುಗ ಸಿಟಿ ಕೌನ್ಸಿಲ್ಗೆ ಮೀ ಮಸೈಕೆ ಹುಳುಮಾಲೆ ವಿಸ್ ಎಕ್ಸ್ಪೆಂಡ್ ಕುರ ಗೊತ್ತಂ ಅವಳುಮೆ ಮೀ ಒತ್ತಿ ಪ್ಲೇನ್ ಕೊಫ ಯಾ ಸಮ ಹುಳುಮಾಲೆಗೆ ಸಮಿ ಗವಾಯ್ ತಕ ಗಾನು ತೊಳಮೆ ತಂಫೀಸ್ ಕುರ ಮುಗೆಂದ
1: ತೊಲತ್ಕಿನ ತೊಫಾ ಕುರೋಣ ದೆನ್ ಹಸ್ಕೊತೀವಿ ಫುಲ್ ಹುಂ ನ ಮೀ ಮಸಲ ತವರಗಿನ ರಿಪೋರ್ಟ್ ಕೊರವೇನೆ ಬಾಕಿ ಹಾಸಕೊ ಮೆ ಟ್ರಾಫಿಕ್ ಮಸಲ್ ತಿವೆ ಫ್ರೋಂ ನಮಿ ಕೊಬಾಯ್ತ ಮಗುಮತಿಗೆ ಗವಾಯ್ತ ಕಮ್ ಮೀ ಹುಂ ಅಹುಲೋರಿ ಕುರ್ಮ ಅಡುಗು ಮೆ ಬೋಡ ಮೀ ವಾಹಕ ದಕ್ಕಣಿ ಏಯ್ ಗವಾಯ್ತಕ ನೊಬಲಿಗೆ ವರಗಿನ ಇಷ್ಟಿಮಾಯ್ ಮಸಲ್ ತಕ ಎಬ್ಬ ವೆಗೆಂದೇ ಮುಜ್ತಮ ಏಗೆ ಹಲಬಲಿಕ ಗೆಲ್ಲುಂತ ಕೊರಿಮತಿವೆ ಕೊಬಾಯ್ತ ತಿವೆ ಫುಲ್ ದಿವೆ ಫುಲ್ ಹುಂ ಇವಾಗ ತುಮಿ ಮಸಲ ಫಾಹ ಕೊರಾಗೋತಕ್ಕೆ
3: ಅಣೆ ಅಳಗೊಂಡು ಫಾಹ ಕೊಲ್ಲಾಣಿ ಅಳಗೊಂಡು ಮಿನ್ನ ಮೀ ದಿಮಾಯ ಫಾ ಮಸ್ಸತ್ತೆ ಅಳಗೊಂಡು ಮಿನ್ ಅಳಗೊಂಡು ನಿಸ್ಬೆವ್ವಾ